పదని చలిద తన తజం తప జుల తజం జం పదని పద పజం తజం పమ తనకు జం జం పమ పదీం తగిట నిదమ జం తరిత సనిద కుకుం తగిట గరిణి తజం పదని తజం తరిగమ తగిట జం గరిణి తతరిత జం రిగమ ప పద తజం తణం సగరి నిరిత తన తాప జణుం తరిగమ పదని సారి గది గిణతు సరిగమ ప